0: ఇప్పుడు వినండి శుభపంతువరాళి రాగంలో త్యాగరాజ స్వామి కృతి నే పొగడకుంటే కండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు నే పొగడకుంటే, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శుభపంతువరాళి, సెట్ టు ఖండచాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నిన్నాడ నేల, కన్నడ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical violin recital by Shri Peri Sriramamurthy. He is accompanied on mridangam by Shri DSR Murthy. Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in rag Kannada, Ninnada Nela, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పరలోక భయము లేక మందారి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం
1: శ్రీపేరి శ్రీరామమూర్తి కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ పరలోక భయము లేక ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ మందారి సెట్ టు ఆదితాళం.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి. హీ వాస్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: Until now, you have listened to Venkatadri Swami Kirtanalu in Ragam Devotional Program. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు విన్నారు. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: Ragam.
1: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామమూర్తి గాత్ర కచేరీ వింటారు. ఆద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్ రామమూర్తి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
0: కార్యక్రమంలో ముందుగా వినండి సర్జనాభ రాగం చక్రవాకం Aditalam, Swati Tirunal Rachana.
2: Shri Ramamurthy begins his vocal recital with a composition of Swati Tirunal in Rag Chakravakam, Sarojanabha, set to Adital.

0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి మరి వేరే గతి ఎవ్వరమ్మా ఆనంద భైరవి రాగం మిశ్ర చాళం.
1: లిసన్ టు మరి వేరే గతి ఎవ్వరమ్మా, ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ ఆనంద భైరవి, సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నను పాలింప నడిచి వచ్చితివో త్యాగరాజస్వామి కృతి మోహన రాగం ఆదితాళం.
1: శ్రీరామమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మోహన. నను పాలింప నడిచి వచ్చితివో సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు వరకు శ్రీ ఎన్ రామమూర్తి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకందించే ప్రత్యేక సంగీత స్వంతి రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri N. Ramamurthy. He was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri Varanasi Kali Prasad Babu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7, an exclusive Indian classical music channel.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime in music.